0: ఇది లమ్మయో.
1: ఓ మకలో,
0: డోల్ఫిన్ లాగే తీయనవా? మే మార లక్షణయక్ మినిస్సు వగే. డోల్ఫిన్ లాగే అన్నే టక్ బుద్ధిమత్ సత్వ కొట్టాసేట సలకాన్ని సమార విద్యాజ్ఞకేనో మినిస్సుంట పస్సే లోకే ఇన్న బుద్ధిమత్మ సత్వ కొట్టాసే తమ డోల్ఫిన్ల కేల ఇకన్నీ అప్పట భయనత్వ కెటతీల కేంద పులవాం ఓనమ ముహుదకి అల్లగనైన ఓనమ డోల్ఫిన్ కెనెక్ శాండిట్ వైడియ సహన బుద్ధిమత్ వెండ ఇడ తీయడం అండండి పాసండి అండువై కేలిది వాడి అండలా డోల్ఫిన్ లో పరద్దండి సత్య బహోప కటుకై సత్య బహోప కటుకై
1: మమ్మ బుద్ధిమత్ కిల మమ్మ దాన్
0: మమ్మ బుద్ధిమత్ కిల మమ్మ దాన్న వాకిన ప్రకాశయమ వంగితాటి ఐతిహాసిక బుద్ధిమయ ప్రకాశయక్
1: హరి డోల్ఫిన్ గని కియన్న
0: డోల్ఫిన్ గని నేద అపి కియంటది
1: కుహెం గని మమ్మ గని తమై కియన్న పటంక
0: డోల్ఫిన్ గారికి అప్పు మీట కాలను డోల్ఫిన్ లగట కథాగల డోల్ఫిన్ లాట నంగ్ దాగిన ఇన్నవా ఇటు పాసే ఏగోళ్ళు హరిమ మే పొడి ఓర్గనైజ్ గతియక్ తినవా ఏగోళ్ళంగి అనిక బుద్ధిమత్ జీవీన్కి తీన విశేష లక్షణయక్ తమ సెల్లం హోయాగన్న ఏగోళ్ళు క్రీడా క్రియేట్ కరగన్న ఏకన్ని ఏగోళ్ళు తమంగ సతుటు కరన్న పులువా యాక్టివిటీస్ క్రియేట్ కరగన్న ఏక బుద్ధిమత్ భవే లక్షణయక్ మినిసుత్ మేక హరిగట కరన అప్పు ఎంటర్టైన్ కరన విధి అప్పు హాగన అప్పు క్రీడావ నిర్మాణే కర్ల తీనవా అప్పు నటుం నిర్మాణే కర్ల తీనవా అప్పు వివిధ కళా హ్యాకియావన్ డెవలప్ కరగని తీనవా ఏ వగే వెట మీ డోల్ఫిన్ లాత్రాత్ తీను ఎగుళ్ళు దిహా బలాగ్ని ఎగుళ్ళు వివిధ సెల్లంగ్ హదాగానో ఏమేవో తీను మీ ఒక్కట అమతరు నియమ హరిమ మనుష్యమయ వెడక్ మేగుళ్ళు కరను ఏ తమై మేటింగ్ సీజన్ ఎక్కట డోల్ఫిన్ కొలుగట అంట డోల్ఫిన్ కెలి పెట హోయాగండు అని వినో అని మేక సామాన్య సత్తు తని తని ఏం కరణ వెడ హరి సత్తు మేక తని తని ఏం కరణ డోల్ఫిన్ కొలు పెట్టావు మే వెడేట ఎక్కిన కాటు ఉదవు కరగాను కొళ్ళు ఇన్ క్లాస్ సర్ తంగులు ఆఫీస్ సర్ తంగులు చార్టర్ కండే అనుకుంటే తవేకి క్లిక్ అయ్యాను యాలు అవన్నీ అడవకీలే డోల్ఫిన్ ల హేమ యాలు యాలు ఎక్కట ఎక్కతు ఎలా డోల్ఫిన్ గ్యానుల మా ఇంట ట్రై కరను ఏక సత్తలోకి సామాన్య దకిన హమ్మిన ఏకాక్ నివే సత్తు తని తని మేటింగ్ వల్ట తరగ కరను అమ్మి సాక్ ఆ యాక్ బాచా యాక్ మాంగ్ మాంగ్ బట్టి సపోర్ట్ తెద్దన్న కిలా సపోర్ట్ కిన రోల్ లెక విన కిసిమ సత్తి గన్ని నతి రోల్ లెక కదై డోల్ఫిన్ ల అతర మే ఎక్కిన కాట ఉదవ కర గనిమ కిన ఏక మార్ లస్సన తన డోల్ఫిన్ లోక్ రైట్ దెన్ గ్యానులమిక్ హోయాగడ్డ సమహరు కార్ ఇల్లగన్నో యాడు
1: యాలు
0: గన్న సపోర్ట్ కదా వాణి పడ్డ దియ వాణి ఇద్దర పెట్రోల్ కాలగరి అరి అరి బా పెట్రోల్ దియగ్గహన్నకే అరయ్యను యాలు యొక్క ఎక్క అయ్యాను వాణి దాగన్ ఏమ గీల యాలు వగే ఇల్లంగన వాహని మగ ఇట్టా పో కడతర వల్ట మూడు దీల అతివేలా మేక కరెంట్ గన్ను అవాహన కిలహితంగా ఇన్నోన అరగిన అవహమ విశ్వాసం పెద్ద అన్న పులువా గినాపు గమ మగహిటిన్ నతి మేము అదరపక్కడ మేయహూ నీకేలా తమంగ దుఃఖహితిని నతి వాహన గన్ను అన్నా ఎండ నియమ తనత్తీను
1: తమై మాలబే పుంచి కార్ నివస మాలబే పుంచి కార్ నివస వాహన హారసియాక్ విత్తర ఇతను పాకల్ల తినో విక్కునడు దాల తినో అనిత్తగ తమ ఇతను మేధావసలు ఎలక్ట్రిక్ కారు తినో ఐ థింక్ BAW బ్రాండ్ కే E6 E7 E7 ప్రో కేన వర్గవలి ఆట ఎలక్ట్రిక్ కార్ మిల దీగని మెహక్యావ తినో ఎగులు కేన BAW ఎలక్ట్రిక్ కారు ఒకటి 140 అటేన ఇహలట గన్న
0: 45 ఇందం ఇహలట గన్న
1: తదు
0: దెన్ BAW E6 ఎక 145 ఇందం గన్న పులువా
1: షా నియమైనే
0: మాలబే పుంచి కార్ నివసెక్ ఇతి యాండేత
1: ఇతి యాన్నే తెండ ఇతన దీని హోంద వాహన మెన్న అడ్రస్ ఎక పుంచి కార్ నివస వాహన ఉద్యానే పుంచి కార్ హందే పుంచి కార్ పార మాలబే
0: తవ పని విడ తగ్గాల మత కరన్నం వెడి దవసక్ నే మే ఇరిదా හවස පහට තියෙනවා මාස්ටර් මයින්ඩ් ඉන්ස්ටිටියුට් ෆෝර් ස්ටඩීස් ආයතනයෙන් පවත්වන විශේෂ සූම් දේශනයක්, සූම් ලෙක්චර් එකක්. මේක පවත්වන්නේ ආචාර්ය රොෂාන් ප්‍රනාන්දු සමග යසිරි කුරුවිට. වෙල්ත් මැනේජ්මන්ට් කියන කාරණාව සම්බන්ධයෙන් මූලික කාරණා රැසක් ඉගෙන ගන්න පුළුවන් දේශනයක් මේක. මුදල් කළමනාකරණය පිළිබඳ ප්‍රායෝගික දැනුම, ව්‍යවසායගත හැකියාවන් වර්ධනය කරගන්න අවශ්‍ය කරන මඟ පෙන්වීම, මූල්‍ය සාක්ෂරතාවය ඉහළ නංවා ගන්න වැදගත් වෙන කරුණු කොටස් වලඳපලේ වත්මන් තත්ත්වය පිළිබඳ වටිනා විග්‍රහයක් මේ ලෙක්චර් එකට ඇතුළත්. 077 117 74 65 කියන දුරකථන අංකයට කතා කරලා හෝ WhatsApp පණිවිඩයක් දාලා මේ Zoom දේශනය සඳහා ඔබගේ ස්ථානය ඔබට වෙන් කරගන්න පුළුවන්.
2: මෙවරත් දැනුමෙන්, පෞෂයෙන් සහ රුසිරියෙන් පරිපූර්ණ ඔබ ලොවක් දිනන සිහින කිරුල හිස දරන්න සූදානම්ද? ඔබගේ අයදුම් පත්‍රය මැතිකතික ඡායාරූපයක් එක්ක අගෝස්තු 14 වනදාට කලින් 0716 500 500 WhatsApp කරන්න.
3: Siyata Big Twin Lady Miss World Sri Lanka 2026.
2: Title Sponsor
4: ඔබේ සමට දිදුලන දීප්තිය Twin Gala ගන්න. Big Twin Lady Racer එකට අදම මාරු. Big Twin Lady ඔබත් සැනින්
5: දිදුලන. ඔබට අවශ්‍යම මොහොතේදී විශේෂඥ තාක්ෂණික සහාය සමගින් ගමන break නොකර යන්න. LOLC General Insurance We Help.
6: අපි දවස පුරාම අරමුණු වෙනුවෙන් දුවන මිනිස්සු. හැබැයි ඇඟට විවේකය කියලා ලැබෙන්නේ නිින්දෙන්. ජීවිතේ විඳින්න සුව නිින්දක පහස ඕනෙමයි. Valentino Italy Wellness Mattress Collection සමගින් දවසම ලස්සන කරන නිින්දක් experience කරන්න. නවීන තාක්ෂණික හා විද්‍යාත්මක ක්‍රමවේද එකට එකතු කරලා ඔබේ ශරීරය හා මනස සුවපත් කරන, ඔබ ආස කරන සැප නිින්දක සෝය විඳිමු. ඇවිත් යන්න එන්න Valentino Italy Flagship Experience Center, World Place Colombo 7 වෙත අදම ඇවිත් යන්න. හොඳ නිින්දක් කියන්නෙම හොඳ හෙට දවසකට පළමු පියවරයි.
7: නිවසට අවශ්‍ය හැම දෙම 60% දක්වා ඩිස්කවුන්ට් එක හොඳම බ්‍රෑන්ඩ්ස් වලින් අරගන්න. අගෝස්තු 31 දක්වා පමණයි. සිංගල් බිග් බොනන්සා මීඩියා ෂොපින් ෆෙස්ටිවල්.